దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణపతి కీర్తన సంగ్ బై ద లెజెండ్ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఐమ్ గోయింగ్ టు ప్లే ఈజ్ ఎ సంత్ ఏక్నాథ్ అభంగ్ సంగ్ బై శ్రీ పండిట్ భీమసేన్ జోషి. ఇట్ ఈస్ కాయా హీ పండరి. లెట్ అస్ లిసన్ టు దిస్ అభంగ్.